0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Toli Ragalu.
2: శ్రోతలకు నమస్కారం. అందరికి ఆహ్లాదకరమైన ఉదయం శుభాకాంక్షలు, శుభోదయం. సంగీతంతో నిండిన మరో అందమైన ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఇది తొలి రాగాలు అనే కార్యక్రమం మీ మిత్రురాలైన విష్మతో. ఫ్రమ్ 8 to 9 ఈ కార్యక్రమం మీకోసమే, ఈ సంగీత యాత్ర మీకోసమే, మీతోనే. అయితే నేటి కార్యక్రమంలో నేను మీకోసం ఎన్నుకొన్న పాటలను విని మీరు బాగా మెచ్చుకుంటారని ఆశిస్తూ సమయం వ్యర్థం చేయక కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

మంచి పాటలు మనస్సును తేలిక చేస్తాయి. అలాంటి ఎన్నో మధుర గీతాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్.

ఈ ఉదయాన్ని మరింత అందంగా మార్చే పాటలు మీ ముందుకు వస్తున్నాయి శ్రోతలారా. From 8 to 9, Tuli Ragalu Ani Karikamam Radio Manoranjan Meeda. It's 94, 95.6, 98.2 MHz.

పాటల మధ్య చిన్న చిన్న విషయాలు విశేషాలు ఆసక్తికరమైన విషయాలు కూడా మీకోసం చెప్తూ ఉంటాము అయితే శ్రోతలారా ఈ చలికాలంలో మీరు తప్పకుండా మీ ఆరోగ్యాన్ని చూడాలి పిల్లలకు కూడా ఎక్కువ విటమిన్ సి ఇవ్వాలి ఎక్కువ పళ్ళు తినాలి విశేషంగా తాజా మంచి పళ్ళు తాజా మంచి కూరగాయలు తినండి

ప్రతి రోజు శ్రోతలారా, తొలి రాగాలు అనే కార్యక్రమం మీ శ్రవణానందం కోసం 8 నుంచి 9 గంటల వరకు 1 గంట సేపటికి సంగీత యాత్ర మీ కోసం, మీ శ్రవణానందం కోసం మిమ్మల్ని రంజింపచేయడానికి

అసలు ప్రతి పాట ఒక జ్ఞాపకం, ప్రతి రాగం ఒక అనుభూతి. అందుకని పాటలు విని ఏదో ఒక ప్రపంచంలో ప్రయాణిస్తూ ఉంటాము కదా.

ఇంకొకసారి శ్రోతలారా శుభోదయం, వెరీ గుడ్ మార్నింగ్. రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు అనే కార్యక్రమం మీరు వింటున్నారు. విష్మ మీ సేవలో. 8 నుంచి కార్యక్రమం మొదలైంది, 9 గంటల వరకు కొనసాగిస్తుంది. తప్పకుండా మాతోనే ఉండండి. అండ్ ఇఫ్ యు ఆర్ ట్యూన్డ్ ఇన్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఇన్. అయితే ఇంకో మంచి మంచి పాటలున్నాయి మీకోసం.

మీ రోజు విజయవంతంగా సాగాలని కోరుకుంటూ మీకు ఇష్టమైన గీతాలను అందిస్తున్నాము. నేను మీకోసం చాలా చక్కగా టాలీవుడ్ సినీ లోకం నుంచి పాటలు ఎన్నుకొని మీకోసం ప్రసారం చేస్తుందాము. సో ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.

ఉదయం వినే మంచి సంగీతం రోజంతా సానుకూలతను ఇస్తుంది కదా కొంతసేపు ఒక పాటను వింటాం ఉదయం రోజంతా అదే పాట మన జ్ఞాపకంలో ఉంటుంది మన మనస్సులో ఉంటుంది అదే పాట రోజంతా పాడుతూ ఉంటాము అయితే ఈరోజు కూడా నేను మీకోసం ప్రసారం చేస్తున్న పాటలలో ఒక స్పెషల్గా ఉన్నదని నా ఆకాంక్ష

శ్రోతలరా, ఈ జూన్ 12వ తేదీన ఎవరెవరు తమ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నారో, మన ఎంబీసీ టీమ్ తరఫున, నా సొంత పేరు తరఫున మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే ఇఫ్ యూ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే టుడే.

ఈతేదిన శ్రోతలారా, మీరు మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే శుభాకాంక్షలు మీకు. అయితే మన ఎంబీసీ సిబ్బంది తరఫున మీకు చాలా చాలా కంగ్రాచులేషన్స్ రాబోయే పాట విశేషంగా మీకోసం. అయితే శ్రోతలారా, మా తొలి రాగాలు కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకు ధన్యవాదాలు. వచ్చే శుక్రవారం ఇదే సమయానికి ఇదే రేడియో ఛానల్ మీద మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు విష్మకి సెలవు. శుభదినం. నమస్కారం.